0: ఈశోగాన్ శ్రేష్ఠమన్న కవిమాన్ దీదియమాన్ మే జ్యాదా మెహనత్ నహీ కర్నీ పడతీ స్టార్ట్ కర్నా హై తో మేరా బాబా బస్ చలానా ఆతా హై నా విమాన్ జబ్ భీ కుచ్ హో తుఫాన్ మే పహుంచ్ జాఓ భక్తి మార్గ మే చార్ ధామ్ కర్నే వాలే అపనే కో బహుత్ భాగ్యవాన్ సమజ్తే హై ఔర్ తుఫాన్ మే భీ చార్ ధామ్ హై తో చార్ ధామ్ కియే
1: सुनते रहिए शिवा रेडियो, जहां है आनंद ही आनंद।